0: గారే గారే
1: నిలబడదు
0: గారే గారే
1: సూర బదలు
0: గారే గారే
1: అమ్మక
0: పట్టుకారే
1: సూరకి తరది ఎన్నాయాలు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదే.